0: ఎయిస్ నెలకొందరు.
1: ఎయిస్ నెలకొందరు తరే నీలమాధవ కాంతి విద్యాపతి.
2: కో విద్యాపతి కోటి అచ్చింది తమ నీలమాధవ
1: విద్యాపతి తుమి నీలవ కడికి
3: నీ ఆఖికు నిజ ఆఖికు విశ్వాస కరిపారు నీ అవతి రాజా. ఏ బటవృక్ష తలే సుశోభిత వేడి ఉపరే ప్రభు నీలమాధవ పూజా పౌతులే. వేది వేది అచ్చి శూన్య పడిచి మహారాజ్.
2: వేది శూన్య పడిచి ప్రభు నీలమాధవ ఏబి కొడ ఉన్నాంతి.
1: నీలమాధవ తే గోలే కొడే అంతధన హి గలే.
3: కొణ ఘటి తే రే ముఖ భావి పరు నహి మహారాజ్.
4: కహంతి కహంతి మో నీలమాధవ కి కి రంగ హి గలే ఇటు విద్యాపతి తంబి ఇతి తమే ఇటు వాసిల కేమి ఆ ఆ ఏమ సబ కి
1: ఏ పాగల్ విద్యాపతి.
3: మహారాజ్ ఏ హోచంది నీలమాధవ పూజక ఖబర రాజ విశ్వవసు.
1: రాజా విశ్వవసు రాజా విశ్వవసు కాంతి తుమ నీలమాధవ
4: కాంతి కాంతి తమ సబ తమే సబ మో నీలమాధవ కు చోరీ కట్టిచ
1: విశ్వవ
4: తమ సబ కెబే హెలే భల లోక ను తమే సమస్తే చోర తమ సబ తమే సబ మో నీలమాధవ కు చోరీ నై గల తమ చోరీ నై గల
1: అవదాన ఖబర రాజ పాగలంగ పరి మన చ కొన్ సబ కహి జాలో
4: కహిబి నై కహిబి నై డరిబి పచార పచార తమరే విద్యాపతి కి जो दिन से नीलमाधव को दर्शन कला तारि पर दिन नीलमाधव ठिया नहांती भलेरे भलेरे मानी जाओ भलेरे भलेरे मानी जाओ मो नीलमाधव को कोठे रखी जाओ ताने मु आज एक ही रक्त नदी भाई देवी और समस्त को वेदी ऊपर बही रखी देवी. हां मु बही चढ़ी
1: हां कहिनु रे नीलमाधव बद बरखिला तो तो एते दुष्पथ तू अवंती राजेंद्र दुम्न को बोली चढ़ी दबु.
4: हां
1: मूर्ख जानी न हमर शक्ति
4: राजा इंद्र मो नीलमाधव को मत दे सत कह राजा मो नीलमाधव को न पाइले मुझे ना नीलमाधव जे मो प्राण उठु भी अधिक
1: तुमरे प्रलाप सुनिया कुमासी नाई किरात राज ए खबर कोई मुहूर्त रे बंद करो. हे महादेश
5: शांत हो राजा इंद्र जुम्न शांत हो तुम पर विश्वास मध्य मोर परम भक्त ताको बंदी कले अमंग तमर सुनिश्चित. सुन राजा इंद्र जुम्न सुन राजा विश्वास
4: प्रभु
5: ए नीलकंदर रे मोर लीला समाप्त होई मु स्वेच्छारे एठारु अंतर्ध्यान होची हेणिकि मु पुरुषोत्तम क्षेत्र रे दारु ब्रह्म रूपरे पूजा पाइबे.
4: प्रभु प्रभु
5: राजा इंद्रद्युम्न
4: प्रभु
5: रानी गुंडीचा
2: प्रभु
5: तुम दोहिंक भक्ति डोरी रे मु चिरकाल अंधा तुम मनसामना अवश्य पूर्ण करिबे. तेणु तुम्हें एठु फेरी जाई पुरुषोत्तम क्षेत्र रे अवस्थान करी नीलकंठेश्वरंक बेहरे एक सहस्र अश्वमेध यज्ञ समापन कले मु दारु ब्रह्म रूपरे भासी भासी जाई महोरधीर बांकी महठारे प्रकटित हेबे. तुमे सेठारे मो पई देव निर्माण करी उक्त दारुरे दियो गढ़ाई पूजा अर्चना कले मु मोर लीला पूर्णि आरंभ करी.
4: कौन कहल प्रभु नीलमाधव ये गरीब स्वर पूजा अर्घ कंदमूल भग तुम यथेष मत शेष सर्वहरा कर नीलकंदर को शून्य कर चल हाँ हाँ जीव नाई कहीं सबर.